మందగోధనం సుమారి మద్దనం సమస్త గోపాల బాల చార చూర బాల కృష్ణ ఆశ్రయ హార హీర చారు కీర్తితం విరాజితం పరకరు హారమ పుంజారి సూర్య.

నమః శ్రీ కులదేవి స్తోత్రం నమస్తే శ్రీ కులదేవి కులారాధ్యా కులేశ్వరీ కుల సంరక్షణీ మాతా కౌలిక జ్ఞాన ప్రకాశినీ వందే శ్రీ కుల పూజయా కులాంబా కుల రక్షిణీ వేద మాతా జగన్మాతా లోక మాతా హితైషిణీ ఆదిశక్తి సముద్భూత గ్రాహీ సంపూర్ణ జగత్ విశ్వబంధం మహాఘోరం త్రాహి మాం శరణాగతం త్రైలోక్య హృదయం శోభే దేవి భక్తానుగ్రహకారిణి కం కులదేవి నమోస్తుతే మహాదేవ ప్రియంకారి బాలనాం హితకారిణి కులవృద్ధి కరీ మాతా త్రాహి మాం శరణాగతం జిదగ్రీమండల సంభూత రాజ్యవైభవకారిణి ప్రకటీతాం సురేశాని వందే త్వాం రాజగౌరవం త్వదీయే కులే జాతః త్వామేవ శరణం గతః త్వాత్మత్సలోహం పాఠే త్వం రక్ష రక్షాధునా పుత్రం దేహి ధనం దేహి సామ్రాజ్యం ప్రదేహి మే సర్వదా అస్మాకం కులే భూయాతే మంగళాన్ శాసనం కులాష్టకమిదం పుణ్యం నిత్యం యః సుకృతి పఠేత్ తస్య వృద్ధి కులే జాతః ప్రసన్నా పరమేశ్వరి కులదేవి స్తోత్రమిదం సుపుణ్యం లలితం తథా అర్పయామి భవద్భక్త్యా త్రాహి మాం శివగేహిని శ్రీ కులదేవి స్తోత్రం.

మందగోధనం సులారి మద్దనం సమస్త గోపాల బాల చార చూర బాల కృష్ణ వారి హార హీర చారు కీర్తితం విరాజితం పర కవి హారమ జారి సూర్యలోచనం.